మీహుణ్ణి అమల్ తక జజా నులిబేన బయకుఖంగా వానమ త్యబా మీహు ఏ ఫురాన అంబురా నుగెన్నని ఖీవగెంగియే త్యబా మీహుణ్ణి తెదువరింఖంగా వానమే.

0: మగుఫురే దిగెంవా అది దొగుకురా మీహున్నే దెంహమకషవరం తియబా మీహున్ జక్కూమ్ గహుం ఖానేకం కషవరే
1: ఫమాలిఊన మిన్హల్ బుతూన్
0: ఫహే ఏయిం బండుత ఫురాలానే మే
1: ఫషారిబూన అలైహి మినల్ హమీమ్
0: ఫహే ఏగ మచ్చ కెకి కెకి హున్న హూను ఫెం బోనే మే
1: ఫషారిబూన షుర్బల్ హీమ్
0: ఫహే ఫెంబోవా గింఫావా జమల్త ఫెంబో ఫదైన్
1: هذا نزلهم يوم الدين
0: قيام الدوهم اورنگ مهمان داري کي ميه

మీహొన్ని అమల్ తక జజా నులిబేన బయకుఖంగా వానమ త్యబా మీహుం ఎ ఫురాన అంబురా నుగెన్నని ఖీవగెంగియే త్యబా మీహున్ని తెదువరింఖంగా వానమే.

ఈమాంవుమ రసూలా తియబా మీహున్న గువాలవ్వా హాల్ తియబా మీహుం అల్లాహం ఈమాన్ వాంవి ఖీవిగంగియే అది హమ కషవరుం ఎకలాంగే తియబా మీహుంగే కిబైం కషవరు వెగింవా అహదు హిప్పవా ఫావే తియబా మీహున్నీ ముమినుం కంగా వానమే.

0: మీ దివిహిరాజ్యగాడు దివిహిరాజ్యగాడు హగడి తేవిస్ మేటుగా మీగణిస్తేని మీరేగి మగ్రీబ్ నమాజ్ వగుతుకే బంగియా బంగిదువా.
1: అల్లాహు అక్బర్ అల్లాహ్.

0: موسمي غتم بلاير كون كاتريمي
1: موسمي غتم بلاير ورا بانكو ودونتي ونالي دن ونهم وارولي انوي دم هما نيواني ويداني هما دم دم بغال وتكا ونالي
0: ويما دم ميري وارا وانا وارن هيجام وانو
1: ఇంగ్లీష్ లో సున్నాని ఏకహాల హిందీ వే సున్నాని ఏకహాల దివేహి వే సున్నాని ఏకహాల హమ రీతి ఎమ్మరీతి
0: రీతి ఎమ్మరీతి హమ మిరేగ హోమకే సమ ఎమ్మరీతి లిస్ట్ కే లవత కే తెరేన్ లవేద్ద
1: హమ ఏగ నోవే ఎదిస్తు గ మియే బునానే వకి లవ హమ ఎవ్వన దేవరు గే లవత మూ సున్నాని హవ దే పురత మాస్ వాడుగను ఎదును లవండి తికొడు గ దేన్ అడుగడు వరం ఎదే ఎదుమే అది ఎహిం బేఫోన్ గే సిగత బేను వాణి హెం అడుగడు దేకేని మీ ఎకహల లవతం హమ ఎదువస్ వరు గే ఏ లవత మీ ఎకల ఓల్ దిస్ గోల్డ్ ఏ మీ బునాగహల లవత తికొడు గ లైబ్రరీ గ కోదాల హ వెహిట్టు ఏ అడుగడు గే వరం గోడు ఎదుమే అది హవ మీ దివేహి బహుగే గవాయిదా బేహే మిహార్ మివాహక దెకే విద్య కితా మేరేగ్గ ఏ దివేహి బహుగే గవాయిదా బేహే పొరుగునాము కురీగ ఏవున్న గోత బ్యావరి వేఫా ఇక్కల మీ తాదాలు నోనియాము దివేహి బహుగే ఏకి ఏకి మీ ఆదాగే గు ఎమ్మె మ్యాగు ఏ గోత దరజ తక బహాలవిగెన్ ఇకహాల గోత గరావాలాగెన్ ఏ ప్రోగ్రామ్ ఏగోసారి రేగండు అన్నాని గోసక వచ్చి అమ్మ వరాలు గను వరా ఇదే కామె ఏం వేగే వివాహక గుణి
0: ఏ మిగడి గలను మేము ఫోణవి బస్మా ఫాను దో
1: ఆది ఆది బస్మా ఫాను
0: అడుగునికి ప్రోగ్రామ్ కే ఏహమ హోమా అన్నహరంగ తికమ తయారు అనంగ ఇరాత్ కురేవియ
1: ఆది వరా మిహార్ మిహార్ మి ఆహారు పెరుని సురేవే మిది ఆహారు తడుగని వాక బుణేది
0: మిది ఆహారు ఫోను ఏమన్న
1: అది మిది ఆహారు దెం అడుగడు కుడకొంగ ఏం అనే ఇతురు కొంద బై కంగ బుణేది దెం ఓకే మి మిది ఆహారు హమ ఏగో తక్ గణేష్ దెం ఏకమకు మి ఆహారు మి గణేష్ గని దువాలు గడి గ హమ ముడిన్ తఫాత్ కొద్ద అడుగడు వరం ఎదే బేణు విస్ బావరి మా బేణు విస్ వాపురు కొరామె వీసి వే దెం హమ వాక బుణేది
0: ఆ వర రంగడు వర బడే శుక్రియా హమా
1: అడుగడు ఎదే లవత రీతి ఉరి ఆ బేఫులున్నక మీరే వాకి ఆస్త వాకి బేఫులకి నుగుణాన ఏ ఇవర గినమీహు ఇవెన్ మిలవ గెనే శ్రీ బలాటే మిలవ ఎది బలాటే ఏహెం గుణాతి కురుకొల్లా ఫహమ దెన్ ఎమ్మె ఏకమ కొయహామ సెక్కతుం ఎలా హోదా దిని తీవే బావెరి అయన్ ఎలా హాస కొల్లాని దెన్ హమర్ ఎలా రీతి ఉరి ఆ దెన్ తి బేహెం బేఫులున్న దెన్ అడుగే అడుగండుగే ఎమ్మె గ్యాన్ ఎమ్మె కురి
0: ఫరాతుం హూమా వర బుడ శుక్రియా లవ జహా దేనంగే
1: ఆదే
0: వెళ్ళానా.